0: అర్థంగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి మాను అని ప్రభువు మాకాజ్ఞాపించను అనిరి.
1: The Lord has given us this command. I have placed you here as a light for the Gentiles,